మధురాధిపతి అఖిలం మధురం గీతం మధురం పీతం మధురం భోక్తం మధురం సూక్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతి అఖిలం మధురం కరణం మధురం ఫలం మధురం.

0: దళితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురం.
1: గణేశాయ నమః. అథ శ్రీకులదేవీ గులాభీశ్వరీ గురుసంరక్షణీ మాతా కౌలిక జ్ఞాన ప్రకాశిని వందే శ్రీకుల పూజయా కులాంబా కులరక్షిణి వేద మాతా జగన్మాతా లోక మాతా హితైషిణి ఆదిశక్తి సముద్భూత విశ్వబంధ్యాం మహాఘోరాం స్వాగతం త్రైలోక్యం సోహే దేవీ త్వం పరమేశ్వరీ భక్తానుగ్రహకారిణీ త్వం కులదేవీ నమోస్తుతే మహాదేవ ప్రియంకారీ బాలనాం హితకారిణీ కులవృద్ధికరి మాతా త్రాహి మాం శరణాగతం జిలగ్రీమండల సంభూత రాజ్యవైభవకారిణీ ప్రకటీతాం సురేశాని వందే త్వాం రాజగౌరవం త్వదీయే కులే జాతః త్వామేవ శరణం గతః త్వద్వత్సలోహం పాఠే త్వం రక్ష రక్షాధునా పుత్రం దేహి ధనం దేహి సామ్రాజ్యం ప్రదేహి మే సర్వదా అస్మాకం కులే భూయాతే మంగళానుశాసనం కులాష్టకమిదం పుణ్యం నిత్యం యః సుకృతి పఠేత్ తస్య వృద్ధి కులే జాతః ప్రసన్నా పరమేశ్వరి కులదేవి స్తోత్రమిదం సుపుణ్యం లలితం తథా అర్పయామి భవద్భక్త్యా త్రాహి మాం శివగేహిని.